0: யாரோயோனா யாரோயோனா யாரோயோனா
1: శుభోదయ ప్రీతియ స్నేహితుడ నమస్కార్ నమస్కార్ నమస్కార్ కేళ్తా ఇదిరా వేణుధ్వని 90.5 FM KLE కనసు బెళగావియ మొట్టమొదల రేడియో కేంద్ర ఇదు. నమ్మొందుకి నాను మంజునాథ్ పై ఆత్మీయ స్నేహితురే బందిదే. శుభ సోమవార, ಇದು ವಾರದ ಆರಂಭ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು, ಭಕ್ತಿಯುತ ಆರಂಭ ಈ ವೇಣುಧ್ವನಿಯಲ್ಲಿ ವಾರದ ಆರಂಭವಾಗುತ್ತೆ. ಸೊ ದಿಸ್ ಇಸ್ ನಿಮ್ಮೊಂದಿಗೆ ನಾವು ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿಯ ಆಧ್ಯಾತ್ಮ ಗೀತೆಗಳು ಫ್ರಾಮ್ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಏಕೈಕ ಕಾರ್ಯಕ್ರಮ. ನಿಮ್ಮೊಂದಿಗೆ ನಾವು ಚಿತ್ರ ಮಂದಿರ.